0: గారే గారే
1: యా దరబడజే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్ట
0: గారే గారే
1: యా సూరకి దరజే యా సూర ఇన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజే
3: ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గజే
4: మేదే మన్నుకే ద్వార